వామన ప్రాంశుర్ అమోఘ సుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్య సదా యోగీ వీర మాధవో మధు అతీంద్రియో మహామాయ

అమూర్తిరణగోచింత్యో భయకృద్భయనాశనః అనుర్బృహత్కృశస్థూలో గుణబృహన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనః వారకృత్కథితో యోగీ యోగీశ సర్వకామదః ఆశమశమనక్షామః స్వపర్ణో వాయువాహనః తనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజితః సర్వసహో నియంతా నియమోయమః సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మపరాయణః అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధనః విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుత భుక్ విభుః రవిర్విరోచన సూర్య సవితార విలోచనః అనంతో హుత భుక్ భోక్త సుఖదో నైకదోగ్రజః అనిర్విణ్ణ సదామర్షి లోకాదిష్టానమద్భుతః సనాతనతమః కపిల కపిరవ్యయః స్వస్తి దస్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః అరౌద్రౌ కుండలీ చక్రీ విక్రమ్ యోజిత శాసనః శబ్దాదిగ శబ్దసః శిశిర శర్వరీకరః అక్రూరప్యేషలో దక్షో దక్షిణ శ్రమినాంబరః విద్వత్తమో వీతవయః పుణ్య శ్రవణ కీర్తనః ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరః రక్షణః సంతో జీవనం పర్యవస్థితః అనంతరూపో నంతశ్చీజితమన్యుర్భయావహః చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాధిశో దిశః అనాదిర్భూర్భవో లక్ష్మీ సువీరో రుచిరాంగదః జననో జన జన్మాదిర్భీమో భీమ పరాక్రమః ఆధార నిలయో ధాతా పుష్పహాస ప్రజాగరః ఊద్వగ సత్తథాచార ప్రాణద ప్రణవప్పణః ప్రమాణం ప్రాణ నిలయాత్ ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేగాత్మా జన్మ మృత్యుజరాదిగః భూర్భువ స్వస్థ రుస్తార సవిత ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుత్యజ్ఞసాధనః యజ్ఞాదకృత్యజ్ఞహుహ్యమన్నమ